లహాలు నీ పార్జులో సీతా సంజా పోటం క్రయక్రియ లా 20 జూలై జాహం పొంకొయారండి ఇబాంకే కచింగ్ వాయిలో చెసోంగ్ నంగనేలు పటుం దాదులో చెసోంగ్ సిన్నాంగ్ పటుం దాలో సీతా మే చెకోకే దలో చెక్కాక్ దాక్ లా సిహాల దాక్ నితుం చెసోంగ్ రపెట్ అంగ్బం జయసిం రంపి లాదాక్ రేడియో సెంటర్ లో నీలి ఫాన్ హెలా కోసం లో మహా ఒడిషన్ నాగే పియా బాం హెడి లా పెన్సి నీలి తుమ్ లామా కెంగ్రి ఫ్లెగా కెంగ్రి సి నీలి తుమ్ తొట్ప్రం আমার যে সার্টে পিনিকে পার্টি যে কাক পুকু দিগদার লোক সনমা যৌনিকে কে টক মানে টকল কলবানু নিলুন পুই নাং আত্মীয়তা নাং পিন লুন্দা লুন বম মালা সলুন বাঙ্কে নন পুটা রেঙ্গ এরল